ఎవరన్న ముసైబతే జహిజ్జనమ హమకషోరు తిమమ్మన్ని అల్లాహ మిల్కు ఎవడిగం వా బయకే అది హమకషోరు తిమమ్మన్ని ఎకలాంగ హద్రతంగ్ ఎంబురి దానే బయకే బునామీ హున్నే.

గడి మిహార్ మివణి హతరు గడి 22 మినిట్ ఇంకా మీ గడి వగుతుం కొరియం మిదని టీ టైమ్ రిక్వెస్ట్ షో గ్యాగంటక ఫస్ట్ గడి తీరిసింగుమా హమే షో కొరియద్దాని షోక బ్యాబిరుమా పిఎస్ఎం ఏఐ మెసేజ్ కోల్లేవేనే డిఎఫ్ఎం 91 మీ పేజ్ మెసేజ్ కోల్లేవేనే దెన్ మీ షోగా హమ ఏం తెరింగే మెసేజ్ తవ్వెస్ కియమున్ దాణం ఏమ మిహా హిసాబు ఏం తెరిగే మెసేజ్ కియాలాణ Distance doesn't matter, my love. What matters is how close we are in our heart. Heartfelt connection are made by destiny. Otherwise, we meet so many people in life. Song ka myoti e dil hai mushkil. Arjit Singh. Dedicated to Ima. Ehem Ima. Insane. Ehem inge jaha feri. Then Imaya inge ne karne ge mi. ಕೊಂ ಫರಾತಕುಂ ಇಮಾಯಂ ಹಾಸಕೊಲ್ಲಿ ಲವೇಕನ ಏಮ ಲಸ್ನುಕೊ ಮಿಹಾ ಹಿಸಾಬುಂ ಮಿ ರೀತಿ ಲವೆಯಕೊ ಕುರಿಯದ್ದಾಣ

రసూలా గువా లెవ్వా గువా లెవ్వుమ నిస్బెక్కు బలాయరు ఎవరెన్నాయి రసూలాగె మిసాలి గోవుమెన్ వత హళే లెవ్వుమెగ్ అడునూని నీవే జనవార గువా మీహాగె మిసాలే ఎ కాఫిరుణ్ణి బీరు మమ్మం ఖనుబైకే ఫహె ఎవరెన్నకన్ నువిస్నే.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాహమంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

విజ్జమీసకున్నే కత్లు కురవే మీహున్నామెదు కిసాస్ హిఫున్థ్యబా మీహుంగ మచ్చ ఫరులు కురవ్వాఫి మినివనకం మినివనకె అళకం అళకె అంహెనకం అంహెనకె ఫహ ఎమీహాగె మరువి అహాగె ఫరాతుం కిసాసుగె బై మాఫ్ కురవును మీహా దన్నాషె ఫహ ఎమీహాగె కిబెన్ వారుత వెరియ హేయోగొతుగా మరుగె దియం ఎదుం హుట్టె అది మాఫ్ కురి ఫరాద మాఫ్ కురవును మీహా ఇహ్సాన్ తెరి కమాయకు ఎ దియ అదా కురుం హుట్టె ఎయి తియబా మీహుంగె వెరి రస్కలాంగె హద్రతుం తియబా మీహున్న దెవ్విలుకె అది రహ్మతకి ఎఫ్ఫహు దెకుళు వెరి అదావా తిరివిజ్జ మీహా దన్నాషె ఫహ ఎ మీహాయ వేందె అజాబు హుట్టే

అది కిసాస్ హిఫముగా తిబామిహున్న వరబ్బుడు దిరుమెవ్వే ఏ బుద్ధిగా అహులు వెరిన్నే ఈ తిబామిహున్ తక్వా విరుమట్టకే.